0: ఆత్మవే దొరకులు వివరకరణ ఆధ్యాత్మిక హండ
1: FM 95.1 ఒస్సే గాలు దిస్త్రిక్కేట సహా అంతర్జాలయెన్ సుదిల రేడియో .lk అరహా ముళ్ళులొవటమ
0: సుదిల కువన్ వెదరు